కోపిసికొల్లదజ్ఞాపిసుని మరెతరే ముందిన మాతు నాచివే నిందను నోడి హూవిన అంగడి మెల్లగే కండలి గీచు ముందిన మున్నుడి మందహాసవే నన్న ఆస్తియు ఈగ నిన్న పాలు తమాషెగు కై చాచు తయారాగువే బడపాయియ మనరంజనే.